మయాకు గల పుక్క పుక్క పుక్క ఒక కంచి మయాకు గల పుక్క పుక్క పుక్క చిమోడ్ దిన్కి చుట్టుక్క లైట్ మయా చుట్టుక్క.